0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శివగామి గాత్రక చేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ రాజమాతంగి శుద్ధ ధన్యాసి వర్ణం ఆదితాళం హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతర్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి జి శివగామి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు. శ్రీమతి శివగామి బిగిన్స్ హర్ రిసైటల్ విత్ ఎ వర్ణం ఆఫ్ హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతర్ శ్రీరాజమాతంగి ఎన్ రాగ్ శుద్ధ ధన్యాసి సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి భువిని దాసుడని పేరాసచే శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి భువిని దాసుడని పేరాసచే ఎన్ రాగ్ శ్రీరంజని సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో త్యాగరాజస్వామి కృతి బలము కులము ఏలరా రూపక తాళం.
1: Now listen to a composition of Thyagaraja Swami, Balamu Kulamu Yelara, in Rag Saveri set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జి శివగామి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పివి కామరాజు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమయమిదే నను బ్రోవ, కేదార రాగం, రూపక తాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి జి శివగామి. షీఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణ రావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు. Now listen to a composition of Patnam Subramanya Iyer, Samayam Ide Nanu Brova, in Rag Kedaram, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దర్బారీ కన్నడ రాగంలో తిల్లానా మిశ్రచాపు తాళం.
1: శ్రీమతి శివగామి కంక్లూడ్స్ హర్ రిసైటల్ విత్ తిల్లానా ఇన్ దర్బారీ కన్నడ సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి జి శివగామి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పివి కామరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal recital by Srimati G. Shivagami. She was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P.V. Kamaraju. This program was contributed by
0: Akashavani Hyderabad
1: for Ragam 24/7 DTH Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Sri Garimeda Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Mudangam by Sri B.V.S. Prasad.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ లిజన్ టు ఎ త్యాగరాజ కృతి తులసీ దళములచే ఇన్ రాగ్ మాయామాళవగౌళ సెట్ టు రూపక్ తాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా తులసీ దళములచే మాయామాళవగౌళ రాగం రూపక తాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: ఇప్పుడొక అన్నమాచార్య కీర్తన. నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: హనుమంతరాయ

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ముందుగా వినండి ఇంత పరాకు అభోగిరాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri Chavali Krishnamurthy. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Venkata Subbarama Shastri. Shri Krishnamurthy begins his vocal recital with a varnam in rag Abhogi. Intaparaku, set to Aditaal.

0: ఇప్పుడు హుస్సేనీ రాగంలో త్యాగరాజస్వామి కృతి రామా నిన్నే నమ్మినాను ఆదితాళం.
1: లిసన్ టు రామా నిన్నే నమ్మినాను, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ హుస్సేనీ, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి మహాత్రిపుర సుందరి, భైరవి రాగం, రూపకతాళం, పల్లవి గోపాల అయ్యర్ రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పల్లవి గోపాల అయ్యర్, మహాత్రిపుర సుందరి, ఇన్ రాగ్ భైరవి, సెట్ టు రూపక్ తాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చలమేలరా, మార్గ హిందోళ రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Karnataka

0: కార్యక్రమంలో చివరిగా వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి సుందరి నీ దివ్య రూపమును ఆదితాళం.
1: శ్రీ చావలి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ సుందరి నీ దివ్య రూపమును ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ చావలి కృష్ణమూర్తి గాత్ర కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి వెంకట సుబ్బరామ శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం.